విందాం. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తాను త్వరలోనే చనిపోతాడని తెలుసుకొని తన రాజ్యానికి తను చనిపోకముందే ఒక రాజుని ఎన్నుకుందామని అనుకుని తన రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, నేను మీకు ఒక విత్తనం ఇస్తాను, దాన్ని మీరు నాటి తరువాత వచ్చిన మొక్కను నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. తరువాత కొన్ని రోజులకు యువకులందరూ మొక్కలను రాజ్యానికి తీసుకుని వచ్చారు. కానీ సోము అనే వ్యక్తి మాత్రం ఖాళీ కుండెను మాత్రం తీసుకువచ్చాడు. దానితో రాజు సోమును రాజుగా ఎన్నుకున్నాడు. యువకులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, నేను మీ అందరికీ ఉడికించిన విత్తనం ఇచ్చాను అన్నాడు. ఇందులో నీతి ఏమిటంటే నిజాయితీగా మెలగడం వలన మనకు ఎంతో మంచి చేకూరుతుంది. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా ఒక చక్కని పాటను విందాం. ప్రియమైన నీకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల వివరాలు. ఎంవి హడ్వే రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీవిజయపురంకు వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 శ్రీవిజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీవిజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6:15 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీవిజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 11:00 శ్రీవిజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీవిజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీవిజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీవిజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5:00 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 27 ఉదయం 5:30 బయలుదేరి శ్రీవిజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్ద్వీప బోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

శ్రోతలు, రోజువారి జీవితంలో యోగా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అందమైన శరీరాన్ని కూడా పొందవచ్చు. అందుకే యోగా మన జీవితంలో భాగమవ్వాలి. దీనిని మొదట్లో చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా చేస్తే వచ్చే మార్పులు మనకే అర్థమవుతాయి. యోగాలో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగ్గా అవుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. మెరిసే చర్మానికి యోగా చాలా మంచిది. యోగా చేయడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు. సర్వాంగాసనం వంటి ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. యోగా చేయడం వల్ల మెరిసే, ముడతలు లేని, మొటిమలు లేని చర్మం సొంతం చేసుకోవచ్చు. బాడీ ఫిట్గా ఉండేలా యోగా ట్రై చేయవచ్చు. దీంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు పర్ఫెక్ట్ షేప్ కూడా ఉంటుంది. దీనికి డబ్బులు అవసరం లేదు, ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు. ఆసనాలు చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో గుండె ఆరోగ్యానికి హాని కలిగించే కొలెస్ట్రాల్, హై బీపీ, అధిక బరువుని కంట్రోల్ చేయడంలో యోగా హెల్ప్ చేస్తుంది. సహజంగా కండరాలు బలం, శక్తిని మెరుగ్గా చేసేందుకు నొప్పుల నుండి రిలీఫ్ కోసం యోగా చేయవచ్చు. దీనిని చేయడం వల్ల కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. బాడీని ఫ్లెక్సిబుల్గా మార్చడంలో యోగా మంచిది. యోగా మోకాళ్ళని వంచకుండా పాదాలను వంచలేరు, కానీ రెగ్యులర్గా యోగా చేస్తే ఫ్లెక్సిబుల్గా మారుతుంది బాడీ, అలాగే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. యోగా చేస్తే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. మనసును శాంతిపరిచి హాయిగా నిద్రపోవడానికి యోగా హెల్ప్ చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి యోగా ఒక సహజ చికిత్స. పశ్చిమోత్తనాసనం మరియు ధనురాసనం వంటి ఆసనాలు ఇన్సులిన్ సమతుల్యతను మెరుగుపరుస్తాయి. యోగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. యోగా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కపాలభాతి మరియు భస్త్రిక ప్రాణాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. అస్తమా వంటి సమస్యలను తగ్గిస్తాయి. యోగాను రోజు కేవలం 15 నుంచి 30 నిమిషాలు చేయడం వల్ల గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో యోగా చేయడం ద్వారా రొటీన్ను స్థిరపరచవచ్చు. శ్రోతలు, రోజువారి యోగా వలన కలిగే ప్రయోజనాలని తెలుసుకున్నారు కదా? సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో మరొక పాటను విందాం. ప్రేమ కథ చిత్రం నుండి రాజేష్, అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో చివరిగా మరొక పాటను విందాం. రావే నా చెల్లి చిత్రం నుండి శశి ప్రీతం స్మిత పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఇంతవరకు మీరు నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా చక్కని పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.